మీహుం బిమ్గా దతురుఫతురుకుం ఉళేరు కాఫిరు మీహుం త్యబా మీహున్న గెల్లుమ దీఫానకమ బిరుగం ఫినమ నమాద్ కసురు కురుమకుం త్యబా మీహుంగే మచ్చక కుషన్నెతే హమ కషవరుం త్యబా మీహున్న ఫాడువగింవా అదావా తెరింకంగా కాఫిరుం వియే.

0: అది ఎవరింగి తెరేగా కలేఫాను హున్నవా ఎవరినాయ్ గిన్నమాదు కాం కురవ్వా ఫినమ ఎవరింగి తెరేం బయకు కలేగిఫానా ఇకుగా నమాద కాయిం వా హుష్కమే అది ఎవరింగి హతియారు తం ఎవరింగ్ హిఫా హుష్కమే ఎబహి హతియారు అళాగింతివె నమాదు కురా హుష్కమే దింగ్ ఎవరిన్ సజిద కొఫినమ ఎబహి ఫురతమ రకాయ్ ఫురిహమ కొఫుమ దాంది నమాదు నుకొఫారే తిబ్ మీహుం ఎవరింగి ఫహతుగా తిబే హుష్కమే అది నమాదు నుకొత్తివి మీహుం ఐస్ కలేగ్ఫానా ఎకుగా నమాదు కురా హుష్కమే అది ఎవరింగ్ హతియారుతకాయ్ రక్కాతిరికంగా హిఫా హుష్కమే త్యబా మీహుం గింగుళే తకిచ్చాయ్ హతియారు తకామెదు త్యబా మీహుం గాఫిలు వాన నమయే హిత కాఫిరు మీహుం ఎకమం ఎదునువే ఏరుం ఎఫ్ఫహరా లెంబిగన్న లెంబిగతుమగుం త్యబా మీహుంగె మచ్చం ఎవరిన్ లెంబిగెం ఫానితే ఎబహి ఎఫ్ఫహరా ఐస్ హమలా దీఫానితే వారిన్ త్యబా మీహున్న ఉందగుల లిబిఫా వానమ నువత త్యబా మీహుం బలివె ఉడే బయకు ఖంగా వానమ త్యబా మీహుంగె హతియారు తన్నాళా బెహెట్టుమకుం త్యబా మీహుంగె మచ్చగ కుషన్యతే అది త్యబా మీహుం రక్కా తిరుకంగా హిఫాష్ హమ కషవరుం కాఫిరున్నం ఇహాన తిరుకందని అజాబ్ అల్లాహ్ తయ్యారు కురవ్యే
1: దివేహి ఎఫ్ఎం దివేహి నాయకు నువ దివేహి ఎకెం మెగాహెర్ట్స్.

హమకషవరం హాక్కుగతుగాతిమన్ రస్కలాంగ కలేగఫానం ఫైబ్బావా లెవ్వి కలేగఫానం అల్లోహం అంగవా ఫావా గొతుగమతిం మీస్తకుంగ మెదుగా హుకుం కురవ్వు మషే ఖయానా తెరింగ దిఫాగా మసక్క కురవ్వా బేకలవు కంగా కలేగఫాన్ వివడానుగన్నవాషే.

అది ఫాఫ ఫుస్సేవుంగది అల్లాహుగి హజ్రత ఖలీఫాన్ దన్నవాష్ హమ కశ్వరుం గిన గినైం ఫాఫ ఫుస్సవా రహీం వంత కలౌకంగా అల్లాహ్ ఒడిగింబే.

మీస్తకున్న వంహనా విగనతే ఇకమక్ అల్లాహుగా హజ్రతం ఎవరిన్నక వంహనావే నుగనవితే ఇకలాంగె రుహి ఒడిగే నువా బస్త ఎవరిం వంహనాగా తద్బీరుకుం ఉళే హిందు ఎవరిన్నా ఎకుగా ఇకలాంగె ఒడిగిం వే ఎవరిం ఖురా అమల్త ఫురిహమయ దినవడిగిం వా కలౌకంగా అల్లాహు ఒడిగిం వే.

0: ఉనియవస్ ఫిలువాలుమ నువదిహ ఎకెం మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కుందమ్మ.
1: రీత్ అపతు వెస్ రీత్